0: పోరా మతలో నింద్రే తంచాత జలముల పొట్ మింద పోరా కనా ఏ కంటి కిసమకెన్ హసన్ హుసేన్ ఏ కాడి తో చన్న కొంపు కుత్రా సులా కారో క
1: Enkulonik mukadeko sayet hasen